గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు